0: ఒరియన సాధనే బల్పుకు వర్పుజి ఆయన ఒట్టిగా ఇత్తు నకలి ఎట్టింది నకలావుడు ఏర్నవా ఒట్టిగా షేరందు దాదనాపు ధర మలుపునిది ఎట్టపు ధరను పడేవుడు ఉందాండ ఎట్ట సాధనే వెళ్తు నకలే పోడు ఐకపోడాదు ఎన్న ఒప్ప పుట్టి మెక్కే దంత ఒక్కరే ఎన్న బెరిసాయాది ఏపలైపు నరకాసురన మగి సోమదత్తే భగదత్తే ముక్కులు ఎన్న ఏపల ఓరగి దక్కలు ఈతి ఆరువా యారంద జలాసందేవుళ్ళి ఆయన లెప్పున్నే మగధ భూపతి ఇంది అంతిన సత్వముళ్ళు ఆయన మామల్లో నరమాని ఎన్న బెరిసాయాది ఏపల వరిపి ఇంచిన శక్తి సుంగటలేదు నమ్మ ఒట్టికి ఇప్పునగా నమక్కు దాదాండగా కుదారుండా పాటిగా ఉండా వాతల వెచ్చల ఇద్ది నిమ్మదిడుళ్ళే ఓలగా పరుపునంచిన పర్తుకు ఎనను తుయరనే ఒరి బత్తి దిగే దాదన మహమల్ల కజ్జైపోడు ఎరవు కడప్పట్లే శిశుపాలను తూతానే
1: దానే తూ
0: గుర్తుండే
1: వంజావన్ని కాలోడి ఒటిగే గుళ్ళందు గొప్పం చెప్తా
0: ఎక్కుదే మరత్తుకోండు
1: అవి కట్టలేన
0: ఈ ఏరడ పాత్రడు బతుతానా ఆ శిశుపాలే బేత ఏర్లత్ నిన్న కన్న ఎదురుడే ఉల్లే
1: ఓ కుంభల కుంభల శిశుపాల కుంభల
0: నిక్కు దానే కుమ్ముడదానని పాపనే
1: దానే
0: బేగ పోపానా సారీ అవే అడ్డే శిశుపాలి యానే ఉలాయి పోపున కత్తిజ్జి దానే బత్త కుండినాపుర కుండినాపుర అల్పైతే నిక్కు దానా ఈ బరే గల బత్తనే అల్పర్ది బత్తనే కుండి కుండిన ప్రక్రియ
1: ఉక్కుమే
0: సిద్ధ్యప్ప మగేనా ఆత్మీయరు ఓరగేదాయి హంచత్య ఓరగేదాయి ఏరు రుక్మ భూపతి కడప్పుణ్ణి ఎన్నడిగి దాన విషయా

0: కడప్పుడు కొడుతున్నావు ఓలైంది. వృక్కభూపతి ఎన్న మిత్రే ఆప్తమిత్రే కడప్పుడు కొడుతున్నందు ఆయన విషయ తన్న తంగడినే నిక్కే కొరదు మధుమే మల్పే
1: ఇరగే మధుమే మల్ట కొరదు తీరోడు ఉంది ఆలోచన
0: ఐక్యే పంపునయ్య నరమాని ఇప్పుడు ఎడ్డెంత నకులు ఇప్పుడు ఉంది ఒరి సావిర జనాలు శేర సంబంధం లేదండ అవుతా అలా ప్రయోజన గురుజీ ఒట్టిగా ఇత్తు నకులు ఏరు ఇంచి నేను తూదు కడపుడు దాని ఈ బేత దిత్తానా జనాలే పెర సేరు దిత్తానా పశుపత్ని సుతాలయ
1: చికిత్సాలయ
0: వేగ పోపనదా అని చికిత్సాలయ
1: లఫన్ బతినే మళ్ళీ
0: అల్పర్ధ నీ నన్ను కడప్పుడు కొరితేరు సంతోషద విషయ రుక్మిణిని ఎంకే మధ్య మలుతుకొరుడు రుక్మిణి యోచన మలుతుందండ యాను పొక్కడే పొరుతు కరిపిన సరియత్త పొత్తుకు సరియాదు మదిమే ఆవుడు ఏ పొనో మదిమే అప్పనత్తి దాయి కెలవరి పేరు తాను సాధన మల్పడు బుక్కయాన మదిమే ఆవుడు పనుకున్నట్లేదు నమంచత్ సాధన దొట్టిగానే పొత్తుకు సరియాదు మదిమే ఆవుడు ఈ తినేట ఇంకిత్తిన కొరత ఎన్న ఎడభాగం ఏ పొలం వారి ఖాళీ ఉండు
1: దత్తమైకి
0: దీవోని ఎరందే యోచన మల్పన పొత్తుకు సరి అయిన తిక్కుజీ
1: అతి దత్తమైక కాలిసిన
0: అంచా ఆపుజీయా మాంతేరు తిక్కినైనా నేలపావు వేరింది నమ్మంచి నాకు తిక్కినైనా నేలపావు అభ్యాస ఇది ఎడ్డెందుననే జోతకి
1: సేరసాన్ని
0: మరింది ఏమి
1: సమాన
0: శీలే వెసలేసు
1: సఖ్యం
0: నిక్కుదానే
1: పండి
0: తంకి సమాన నకలు ఏరు లేరు అక్లేనే నమ్మది మేవుడు ఎడ్డె పొండన విషయనే పండుదు బతుదా పతొందు బతుదా ఇంచనైపోయారా బల్లి కొంచెం ఎడ్డే వ్యవస్థ మంత కడపడు ఎడ్డే శుద్ధి కొడత నకలేని దాకా కొడుతు కడపున్నావు నమ్మక్రమ
1: కొరగ మల్లటే కొడలేవు మల్లడు కొరకుడు కొరగానే మల్లడు
0: మల్లకు పోయారా దూరం ఉండత్తాయా మల్లటి కొరలే దాలా యోచన మల్పొడిచి ఉలాయి పో భండారి నకలు లేరు భండారి నకలియా నమ్మ భండారద బీగదకయ్య అక్కడ బీగదకయ్య అక్కడ కేండిది నిక్కి ఏత మల్లెటు బోడు ఇదే భర్తన అక్కడికి ఏ పొద కడిమి అంద ఆపుజి అక్కడికి బోడు అయినా కొరిపేరు అంచాది అక్కడికి బోడు అయినా పోతాను నిక్కి ఎంచిన బోడు కేండిది తెతుంది అక్కడ కొరిపేరు పో
1: పండ్లేదు
0: ఈ తలపడు పిదార్థ సుమారు పడుతా అండి మనసు దెబ్బల వ్యవస్థ
1: మనసు అవులు ఉండని
0: సాది ఖర్చు
1: సాది ఖర్చు కొంచెం చూరు కొడతారు సాది పోండి
0: అంజల ఉలాయి బట్టర్ నకలు లేరు సీద పో యాన పన్ను ఎందు పను వలస వల్ల ఎంచినే నాచిక మలుపునే మనస్సు మలిపిరపురా నాచిక మలిపిరాలి బంజార ఉనుడు
1: బంజార ఉనోళ్ళి బంజారట్లా ఉనోళ్ళు ఇపోదు అండ ఆ ఉండి ఇంకా ఆపుజి
0: దానే
1: ఉండి పెట్టి బట్టర్ పంపారు అంబిపాట్లో ఉన్నావు ఇంకా ఆపుజెత్తి
0: దాలా తప్పు పాతెరుడిచి బట్టు నకలు ఎడ్డ క్రమత్తకులు అక్కులు కొరిన వనస్సుని నమ్మ ఉనోడుందాండ పుణ్యపడేవుడు ఏలేరు జన్మద పుంజి రుచితు ఓడి అక్కలు నాకు అయితా అక్కలు నొట్టిగా ఉంటానై ఏలేలు బగెత్త కజి పులిప్పుడు అయినా శుద్ధి పాతెరుడి మరి పల్లె ఆరు బగే అంచిన వనసును ఉండు అంట పుణ్యపడేవుడు ఈ పోదు బట్టల నకల వనసు గొడిచింది పంపత
1: వనసు మూడు ఒక్కదే ఆపుజి
0: ఎంచిన
1: ఉండి గూడ్లు అంబిపాడు
0: ఈ ఎంచినందండి అంబిపాడారు నిన్న పన్నేనా శుద్ధ పెద్దది అమ్మిని పాడితే నెలను శుద్ధ మలుపుడు ఉంది పన్నే అంచిన పుణ్య బేల మలుపొడియా దాని మల్ప వనసు మలుతుంది పోపానా
1: వనసు మలిపోయిన
0: పోతుంది పోల ఆయన రుక్మణ మగలు రుక్మిణి కృష్ణనే మదిమే ఓడుంది ఎందు దిత్తాండల అవు అత్తు ఐక్యాన్ని విరోధం అల్తుంది నిక్కే మదిమే మలుతు కొరిపే ఆయన బేగ బాసింగ కట్టుది దిబ్బల సమేత ಬಲ ಅಂದ್ ಪಂಡದು ಕರಕ್ ಬಿಡುತ್ತೆ ಕಾಗಜಿ. ಆ ಕಾಗಜಿಗೆ ಮನ್ನನ ಕೊರಡ ನಾವು ಎನ್ನ ಕರ್ತವ್ಯ ಐಕ್ಯಪಡೋದು ಒರಿಯೇ ಪೋಪ್ನತ್ ದಾಲ ಅಂದ ಸಾಧಿರಿ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಅರಬಲ್ಲಿ ನಮ್ಮ ಒಟ್ಟಿಗೆ ತಗಲಿ ಏ ಫಲ ಬೋಡು ಯಾನು ಇಲ್ಲ ನಾ ಇಜ್ಜನ ಅಂದ್ ವಿಷಯತ್ ಏನ ಎಡಬಲಟ್ಟು ಜನ ಬೋಡ್ಚ ಒಳ್ಳೆ ಬರಡಿಗೆ.

0: ఏ పంట
1: సరి
0: నీకు కొంచెం మతి మీద లేసు అప్పగందండ ఏ పొర్తుగు ఈ చైతేశ్వర పరంపరం ఎంకలకు తెరదండి
1: సరి
0: ముల్పదార శక్తిగా ఎంత ఉండా అవే ప్రకారనే రుక్మ భూపతి వాళ్ళని కడ పుడితే
1: నిజం
0: ఎడ్డ యోచన వల్తుంది
1: సరి
0: నిజం ఆయన ఎడ్డింతి నాయబండ రుక్మ భూపతి నిన్న మా నా ప్రాణకు వనె వడకు మరందరచ్చ పొన్నును కొర్పాన్ యోచన వల్తుంది
1: అంది
0: ఏ యోచన వల్పు
1: దానే
0: రుక్మ భూపతి కమ్మిదా ఎత్తి
1: నిజమాయన
0: మర్యాద దాయబండ రుక్మ భూపతి ఆయన తూదు కల్పడు నిన్న మర్యాదని మిత్తుకు కొనారా ఇస్తున్నాయే
1: అంద
0: అంతా ఎత్త వల్పొచ్చి ఒట్టుకు ఎంకులలో నిన్న మది మీద పొర్లను భార్య విద్యమడే వల్తుంది
1: పొర్తు కరిపిన సరిహత్తు
0: సరి
1: బోడైన వ్యవస్థవాడు బాసింగా యానే కట్టు
0: అనిపే
1: నిక్కులు జొత్తట్టు పొట్టిగా పోడు ఈత మాత్రాత్తి
0: ఫోపున
1: జాగే దాలా ఎచ్చి కడిమే బర్పునుందా బెరిసాయకు హత్యారు బోడు
0: ఉండ
1: పొట్టిగా పతందో దిబ్బ

0: ఎంకులు పోయివన్నగా. సో ఈ ఈ తర్వాత వేదలు బట్ అవులు దాలజ్ అవి ఎంకులు ఉంది సరియాదడు. సో నమ్మను అనవరత పంపిన ఒంజి కమ్యూనిటేరియన్ ఒంజి టర్మం ఒంజి సముదాయం ఎంకులేను కాపు ఎనని కాపోదు కనకదాశ పంపినది ఎంకులేను కాపోదు. సో ఈ తర మాతా రచనలు ఎంతునగా ఒంజి మాతెరిన సేర ఉన్న ఒట్టు మనుకున్న ఆమూలక లోకను కట్టున సమాజం కట్టున మాత్ర లోకను కట్టున ఇంచిన ఉంది మామల్ల ఉంది సంతన ఉంది కావ్య పరంపర అవు తుళుకు భక్తులు ఉందండ కొంచెం మల్ల ఉంది. సో ఈ రెడ్ కొన్ని విషయాల కొన్ని తార్కణ ఉండి రెడ్ ఎట్లా దాయపండ ఇని తుళు భారి అవు ఒంది రీతిడు యాని ఏపల రాష్ట్రాన్ని ఒత్తన్నే అని ఒళ్ళ పనిపోయింది దాయపండి అవు నమ్మ అవు ఐరోప్య కల్పన నమ్మలుపును 56 దేశాలు ప్రతి ఒంజల దేశాన్ని తప్పును. సో అంజాద్ కనకన ఈ తరత భక్తి పరంపర బెతబేత భాషలడు బరిపిన ఈ తరత రచనలు ఉండత ఇనిత దినకు నాకు భారీ ముఖ్య. సో అంజాద్ తర్జుమె మంతిన సంతకవి కనకదాస అధ్యయన కేంద్రంగా అంచనే ఆమె మట్టెళ్ళ పాడున్న తుళు అకాడమీలా యాను సొల్మ సందవ కుడాత ప్రశ్నలను అంశాలను మందే పొర్తు మస్తాండ్. సో ఈ నాలుగు పాత్ర అవకాశం అంతిన కిబి కుర్త కేన్న గొత్తు జింక్ ఇట్లే మాతరలా సొల్మ సందద్దు ఎన్న పాత్ర ముగిపోయి నమస్కారం.
1: భాషాంతర తుళువీకరణ నిత బెతబేత పాసిబిలిటీలే తులితుతు వందే తుళుకు బైద్దేనా కనకదాసరేను నమ దుంబు ది వందే బహుశా కనకదాసర్న కావ్యలెడుప్పున ఇన్క్లూజివ్నెస్ ನಮ್ಮ ದುಂಬುಡು ಬರಿ ಪೊರುಳುಡು ದೀದ್ ಬೂಕುನ್ ಅವಲೋಕನ ಮಲ್ತಿನ ಸರ್ ಇರೆಗ ಸೊಲ್ಮೆಲು
2: ಇತನೇಟ ಇಂಚಿಪ್ಪ ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ತುಳು ಭಾಷೆಗೆ ಅನುವಾದ ಮಲ್ತಿನ ಕನಕದಾಸರ್ನ ಕಾವ್ಯ ಕೀರ್ತನದ ತಿರ್ಲು ಬೊಕ್ಕ ಪೊರ್ಲು ಪಾತ್ರಕತೆ ಕಾವ್ಯ ವಾಚನ ಈ ಲೇಸಿಡ್ ತುಳು ಅಂಚನೆ ಕನ್ನಡ ವಿದ್ವಾಂಸರಾಯಿನ ಪ್ರೊಫೆಸರ್ ಬಿ ಶಿವರಾಮ್ ಶೆಟ್ಟಿ ಅರ್ನ ಪಾತ್ರನ ಕೇನಂದ್ ಬತ್ತರ್ ಕೇನಂದುಪ್ಪಲೆ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಒಂದು ರಂಗ ರಂಗದ ಬದುಕು.

0: கட்டளை பாரவுலா மந்திக மாளிகை களைஞ்ச மாறி கிடப்புலா மாறித மஞ்சொல்லு களைஞ்ச மாறி கடைவுலா
1: ఈ ఊరుదా మారిలో వీరిలో ఇత్తడ కడంజా కష్టలు నష్టలు ఇత్తడ కడంజా దుఃఖ దుమ్మానులు ఇత్తడ కడంజా బడకై బాకల్ 27 కడల దాటది విదయి పడవడు

0: ఒరియన సాధనే బల్పుకు వర్పుజి ఆయన ఒట్టిగా ఇత్తు నకలి ఎట్టింది నకలావుడు ఏర్నవా ఒట్టిగా చేరందు దాదనాపు ధర నలుపునేది ఎట్టప్పు ధరను పడేవుడు ఉందాండ ఎట్ట సాధనే వెళ్తు నకలేపోడు ఐకపోడాదు ఎన్న ఒప్ప పుట్టి మెచ్చి దంత వక్రే ఎన్న బెరిసాయాది ఏపలైపు నరకాసురన మగి సోమదత్తే భగదత్తే ముక్కులు ఎన్న ఏపల ఓరగి దక్కలు ఈతి ఆరువా యారంది జలాసందేవుళ్ళి ఆయన లెప్పున్నే మగధ భూపతి ఇంది అంతిన సత్వముళ్ళు ఆయన మామల్లో నరమాని ఎన్న బెరిసాయాది ఏపల వరిపి ఇంచిన శక్తి సుంగటలేదు నమ్మ ఒట్టికి ఇప్పునగా నమ్మకు దాదాండగా కుదారుండా పాటిగా ఉండా వాతల వెచ్చలైద్ది నిమ్మదిడువులే ఓలగా పరుపునంచిన పర్తుకు ఎనను తుయరనే ఒరి బత్తి దిగే దాదన మహమల్ల కజ్జైపోడు ఎరవు కడప్పట్లే ఓడే ఉలాయి పక్కునే దాని బాయి వరకు చేయాలి
1: ఇంకా ఉలాయి వెళ్ళే నీరిడా
0: బాయి వరకు ఉందా
2: బాయి వరకు
0: ఉలాయి నుంచి నిన్న సావుదా వెళ్ళానే
2: శిశుపాలే
0: నీకు దాని అయితే పసీసాదా శిశుపాలే
2: పాత్ర
0: పాత్ర ఉందా.

0: 먹인다.
1: 깐티납니다.
0: 엔치나 니까 우에네는 뭐야?
1: 하트.
0: 완전 버뜨겁던 데 있자.
1: 위세한다.
0: 위세하나?
1: 룩마야네 가라뿌리에라.
0: 룩마야네 가라뿌리에리나.
1: 시나 보고났트.
0: 하.
1: 아래기 달라 고로도 누만데.
0: 안다.
1: 안데.
0: 하.
1: 안짜 이렇게 카페버라 고르데.
0: 예 뚠도.
1: 카페 가 블라가니께.
0: 엔치 니노티게 세어런다오.
1: 이스티.
0: 뭐까?
1: 이디.
0: 하. 갑바가니까 고르트가라뿌리
1: 고르트가라뿌리
0: 마리아디다 상케타
1: 마리아디다 상케타
0: 마리아디다 내내 보르치테
1: 한자 고르트가라뿌리라 아우 마트라테 온지 비셔야 말하는 누만데
0: 비셔야 여태 비셔야 니나니 약간 두껍지 원둘래 니나라 온제 비셔야 티야 수마룬두 몰트야 니테
1: 수마룬두 안에 보드 제프니야 나틀라
0: அவ என்ன
1: அஞ்சானே
0: தந்த
1: விஷயம் ஆ 6 ரூபாயை கரப்புடி மேக்கடலத்து அர்ண மெக்கி உக்குமினி உக்குமினி
0: ருக்மினி தங்கடி
1: அங்கடி
0: பார்த்தானா
1: அந்த அங்கடி
0: தங்கடியா
1: அங்கடி
0: ஆ
1: மத்தை மத்த கொரடுந்து நீர் நாமந்துதே
0: அவ அக்கிலு மாத்திரத்திய மாந்தர் லஞ்சானே தானு கொஞ்சம் தங்கடி உண்டுண்டாண்டா பாயது பண்ணக மதிமே மத்த கொரடைனவும் தர்மம் ஆவு
1: అంచాది మే కడపుడిని మేర్ దయ
0: దయ
1: జేష్ఠ పితృ భాతృ సమానం
0: ఎంచిన ఒట్టు పాడే జేష్ఠ భాతృ పితృ సమానం
1: తిరుగుండా
0: ఈ అల్పర్ద పిదాన్నగానే తిరుగుతున్నా అంత నీకు
1: నిజ ఈ మూలు ఈ మీట వెన్నగా ఆమె ఎంచి పోతు వరడ తన పాపగా తిరుగుడు
0: నీకు సీదా సాధిడనే బరియరా అప్పుడు
1: నీకు లేటి ఏత ఒంజి సాధి ఒంజి సాధి పర్ర బంగాండి
0: రాజమార్గ ఏదమ్మో
1: అంత ఈ నీర్న రాజమార్గుడు ఏమ తోడు పోయింది
0: ఎంచవు
1: తిరిగి కొరడు ఉందిలవంతే
0: తీరు అనికు
1: దాని కొర్రెండే మత్ నీకు కొర్ర తీరందే కుళ్ళు
0: ఏరుంది అన్నయ్య
1: ముత్త
0: శిశుపాలే దాన రుక్మకు గుర్తించగలయాని ఏరుంది
1: ఈరు తీరుంది గుర్తించినేకే కొరుడుంది మండి
0: కొర్రెల పడదు నినాన కడపుడ్నే
1: అంది
0: తుకవర కొర్రుగా ఓలే
1: ఓలే
0: ఏరు
1: ఓలే
0: ఓలే కొర్తు నినాడ కడపుడుతుని
1: అంది ఎక్క బేగ ఉత్తర క్రియా
0: ఏపో దాని ఆయన అమ్మే సైత్యం దేని
1: అయితే
0: ఓలేక ఉత్తర క్రియ అంచట ఉంతు అంతే మొరుతు చూపే

0: ఎట్ట విచారణ పండ
1: సరి
0: నీకు కొంచెం మతి మీద లేసు అప్పగాదండ ఏ పొర్తుగు ఈ చైతేశ మనపురం ఎంకలకు తెరిదండు
1: సరి
0: ముల్పదార శక్తికి ఎంత ఉండా అవే ప్రకారనే రుక్మభూపతి వాళ్ళని కడపడితే
1: నిజ
0: ఎడ్డ యోచన వల్తుంది
1: సరి
0: నిజం ఆయన ఎడ్డింతిన పండ రుక్మభూపతి నిన్న మా నా ప్రాణకు వనె వడకు మరందరచ్చ పొన్నును కొర్పాంది యోచన వల్తుంది
1: అంది
0: ఏ యోచన వల్పు
1: దానే
0: రుక్మభూపతి కమ్మిదాయ
1: నిజమైన
0: మర్యాదిదాయ పంట రుక్మభూపతి ఆయన తూదు కల్పడు నిన్న మర్యాదని మిత్తుకు కొనారా ఇస్తున్నాయే
1: అంద
0: అంతా దేత వల్పొచ్చి ఒట్టుకు ఎంకులలో నిన్న మతి మీద పొర్లు భార్య విద్యమని వల్తుంది
1: పొర్తు కరిపిన సరిహత్తు
0: సరి
1: బోడైన వ్యవస్థవాడు బాసింగా యానే కట్టోని నిక్కులు జొతట్టు పొట్టిగే బోడు ఈతు మాత్రాత్ ఫోపున జాగే దాలా ఎచ్చి కడిమే బర్పునుందాండ బెరిసాయకు హత్యారు బోడు
0: ఉండత్త
1: పొట్టిగా పతందో దిబ్బల సమేత.

ఓ కమల, ఒడైపోతారుదే. ఎకాడించి జోకులు చాపరిది పోతే నకులు రనాలాబై ఇది జరు. ఇంతదే బలదే ములుతులా, యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులుల కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే. నికులు ఎన్ను వారు ఉంది ఏరప్ప ఉంది పొసా అజ్జి పండుదు ఉందు శిరువద మర్వీ నజ్జి 107.7 ఉంది రంగు రంగుద బతుకు.